ధుమంతం విమహే వాయం సువీర్యమగ్నాహుత అగ్నేమూర్ధాదివాకూత్ పాథి పృథివ్యా అయం

0: హాయే
1: ఓం నమః శివాయ్ డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్గ్ నౌ వి ఆర్ లిజనింగ్ టు కేదీచనాద సుప్రభాతం ప్రెసెంటెడ్ బై శ్రీ గాయత్రి వెంకట్రాఘవన్ థ్యాంక్ యూ ఓం నమః శివాయ్.

చింతనామాచరపినాకం విభ్రతాగ్రి దిగిర్ధిరాహిరమస్తే అస్సు భగవ సహస్రగం భేషజాన్యమస్తమ్యమంతు సహస్ర

ఆదిదమ్మహి అస్మిన్ మహత్యం నవేన్యం పరిష్కే భవాహి నీరంగీవాశ్రీగంధా సర్వాహరాక్షమాహరా.

నమః కపాలినే నమః నీలలోహితాయ నమః ధ్యానాహారాయ నమః అపరిచ్ఛేద్యాయ నమః గౌరీభర్త్రే నమః గణేశ్వరాయ నమః అష్టమూర్తయే నమః విశ్వమూర్తయే నమః త్రివర్గాయ నమః స్వర్గసాధనాయ నమః జ్ఞానగమ్యాయ నమః దృఢప్రజ్ఞాయ నమః దేవదేవాయ నమః త్రిలోచనాయ నమః వామదేవాయ నమః మహాదేవాయ నమః పటవే నమః పరివృడాయ నమః దృఢాయ నమః విశ్వరూపాయ నమః విరూపాక్షాయ నమః వాగీశాయ నమః శృతిమంత్రగాయ నమః సర్వప్రణవసంవాదినే నమః వృషాంకాయ నమః వృషవాహనాయ నమః ఈశాయ నమః పినాకినే నమః ఖట్వాంగినే నమః చిత్రవేషాయ నమః చిరంతనాయ నమః మనోమయాయ నమః మహాయోగినే నమః స్థిరాయ నమః బ్రహ్మాండధూర్జటినే నమః కాలకాలాయ నమః కృత్తివాససే నమః సుభగాయ నమః ప్రణవాత్మకాయ నమః నాగచూడాయ నమః సుచక్షుష్యాయ నమః దుర్వాససే నమః పురశాసనాయ నమః దృగాయుధాయ నమః స్కందగురవే నమః పరమేష్ఠినే నమః పరాయణాయ నమః అనాదిమధ్యనిధనాయ నమః గిరీశాయ నమః గిరిజాధవాయ నమః కుబేరబంధవే నమః శ్రీకంఠాయ నమః లోకవంద్యోత్తమాయ నమః మృదవే నమః సామాన్యాయ నమః దేవకాయ నమః.

సపతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహనసారతయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయ

అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు శ్రీ

సూర్యకోటిసమప్రభం వామనం జటిలంకాంతం హ్రస్వగ్రీవం మహోదరం ధూమ్రసింధూరయుగ్గండం వికటం ప్రకటోత్కటం ఏకదంతం ప్రలంబోష్ఠం నాగయజ్ఞోపవీతినం త్రక్షం గజముఖం కృష్ణం సుకృతం రక్తవాససం దంతపాణిం చ వరదం.

మధోత్కట నమస్తేస్తు, నమస్తే చండ విక్రమ వినాయక నమస్తేస్తు, నమస్తే భక్తవత్సల భక్తప్రియాయ శాంతాయ మహాతేజస్వినే నమః. యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః. నమస్తే శుక్లభస్మాంగ శుక్లమాల్యధరాయ చ మదక్లిన్న కపోలాయ గణాధిపతయే నమః. రక్తపుష్పప్రియాయాథ రక్తచందనభూషిత అగ్ని

ప్రముచ్యతే ఇష్టసిద్ధిం అవాప్నోతి పునాత్ ఆసప్తమంకులం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం సర్వకామప్రదం పుంసాం పఠతాం శృణ్వతామపి ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే స్కంద ప్రోక్తం

స్ఫటిక రజత వర్ణం మౌక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధతముర

పాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివశివేతి శివేతి శివేతి వాం భవ భవేతి భవేతి భవేతి వా హరా హరేతి హరేతి హరేతి వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివ

పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర వైభవం ఎక్కడ వర్ణించబడింది అంటే భారతీయ విద్యలన్నిటికీ మూలమేమిటి? వేదం. విద్యాసు శృతి ఉత్కృష్ట అని చెప్పబడుతున్నది. అన్ని విద్యలలో ఉత్కృష్టమైన విద్య ఏది అంటే వేద విద్య. అది అన్ని విద్యలకి మూలం. అలాంటి వేదం ఈశ్వరుని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి ఆ వేదం ఇచ్చినటువంటి గొప్ప భాగం ఏది అంటే రుద్ర నమకం అని. ఆ నమకం ఆధారంగా మన పరమేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడ. రుద్ర భాష్యం అని చెప్పబడుతూ ఆ శీర్షిక క్రింద ఈశ్వర వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. వేదం అనంతమైనటువంటిది. అనంతావై వేదాహ అని చెప్పారు. అనంతమైన వేదాల్లో ఒక వేదాన్ని తీసుకుని వ్యాసదేవుడు నాలుగుగా వర్గీకరించి ఋగ్యజుస్సామ అధర్వణములు అని అందజేశారు. ఆ తర్వాత వేదాన్ని అనుసరించి ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన ఇతిహాసమైన మహాభారతం, అష్టాదశ పురాణాలు, భాగవతం వ్యాసదేవుడు అందిస్తే మరో ఇతిహాసమైన కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి అందజేశారు. ఇది మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విద్యలు. ఇక అటు తర్వాత వచ్చినటువంటి ఇతర విద్యలన్నీ, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు ఆ వేదం ఏం చెప్పింది ఈశ్వరుడు గురించి అని వివరించడమే విశేషం. వేదం అంటే ఏమిటి అంటే వేదం వ్యాసుడు రాసినది కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదం వ్యాసునిచే వ్యాసం చేయబడింది. కృష్ణద్వైపాయునిచే వ్యాసం చేయబడింది కనుక ఆయన పేరు వేదవ్యాసుడు అయ్యాడు. వేదం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క శబ్దస్వరూపం వేదం. ఆయన యొక్క శబ్దస్వరూపం, ఆయన యొక్క శబ్దస్వరూపమే ఆయన గురించి చెప్పగలదు, కానీ ఇంకేమి చెప్పగలరు చెప్పండి. అందుకు వేదం ఏం చెప్పింది అంటే ఆద్యంతములు వేదమంతా పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించడానికే పుట్టాయి. మొత్తం వేద భాష్యం మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటిది కేవలం రుద్రాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఆ వేదముల్లో రుద్రం అనే ఒక్కదాన్ని మనం తీసుకుని చెప్పుకోబోతున్నాం. వేదానికి మళ్ళీ నాలుగు భాగములుగా విభజన చేశారు. అదేమిటంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు అని వేదాలు. ఇందులో ప్రధాన భాగం సంహిత. దాని యొక్క వినియోగాన్ని మనకు చెప్పేవి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు వేదాంత విద్యను చెప్తాయి. ఇలా వేటికి వాటిగా నాలుగుగా విభజించారు వేదాన్ని. అంతేకాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకు వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతలను ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవలం కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఇటు ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం. ఈ విషయం ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలనే విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడున్నాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం.
ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడదే అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ 9 రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి, ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే, రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. కనుక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం, దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ గౌరవము భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది, రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మనం 4గా విభజించాం. నిజానికి ఒకటే వేదం, వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అని అంటే ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకమని, రుద్రైకాదశిని అని, శతరుద్రియం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోను పురాణాల్లోను దీని గురించి ప్రస్తావించేటప్పుడు శతరుద్రియం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రియం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా, సర్వయజ్ఞములు చేసినట్లుగా ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రియం అనేది ఆ యజుర్వేదంలో హృదయస్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో, హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళీ దత్త దీపన్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటూ ఇటూ ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం. దీనిలో ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డాం. శతరుద్రం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రియానికి అర్థం, ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మవిద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల్ ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే, యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగట, బ్రహ్మచారులు అంటే పెళ్లిగాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే, సహోవాచ యాజ్ఞవల్క్య
యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు శతరుద్రీయేనేతి, స్పష్టంగా చెప్పేశాడు. శతరుద్రీయం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుందిట. ఎందువల్ల అంటే, ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వమని చెప్పారో ఆ అమృతము యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక, ఏ తైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణా భావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రియాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు వంద చెప్పు నేను మాత్రం పాటించను సుమా అంటే, వంద అంటే అర్థం లెక్క కట్టి వంద కాదు, అనంతం అని అర్థం అది, నువ్వెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రీయం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర న ద్వితీయాయతస్థు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం. ఇది ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో, ఏ ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడు

చెందింది విశ్వం. అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు కనుక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమ. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది యయుమాన్ లోకాన్ ఈశత ఈశనీవిహి అన్న. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి ఏమైనా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రి అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళలేక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలు అండి అంటే 4 ఒక్క పిల్లవాడిని వేదం నేర్పడానికి పంపిస్తావా? వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడట. ఇలాగైతే ఇంక వేదం ఏమి ఉద్ధరింపబడుతుందండి? చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు. ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, అవేమి పాటించిన వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకొర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయట. అందుకే యజుర్వేదానికి శతము శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రియం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రియం. శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రియం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘా అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. అది మనం లలిత రహస్య నామములు అని అంటాం అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి, అక్కడ 300 పై చిరుకు నామాలు. ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుకుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు, ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి. అంటే రుద్రుడు అంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అనే ఒక రాజర్షి ఉండేవాట. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందాడు. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రీపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి.
కానీ అందుకు కాదుట.

0: ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే, నేను భగవదుపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే. అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు భగవదారాధనకి, కళ్ళెందుకు ఆయన్ని చూడ్డానికి, చెవులెందుకు ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్యజిత్రాహ, ఎందువల్ల దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు, ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించట. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రీ మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం, భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట, సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీత మానస ఇమాని మే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది, ఇవి నా రహస్య నామములకు ఉన్నాయి ఉపదేశిస్తున్నాన్ని. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటివి అంటే, సర్వ వేదేషు గీతాని సంసార శమనాని చ, ఇది సర్వవేదములు యందు గానము చేయబడినటువంటి నా నామములు. సంసార శమనాని చ, ఇది విశేషం. జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్య చేతస్కో మయ్యే ఆసక్త మానస, దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతి, వారు పరమగతిని పొందుతారు సుమా అని పరమేశ్వరుడు అన్నాళ్ల గాయత్రి ఉపాసనకి ఫలంగా ఆయన స్వయంగా శతరుద్రియాన్ని ఉపదేశించాడు. అంటే శివుడు ఉపదేశించగా తీసుకున్న మంత్రములు గనక ఈయన వద్ద అవి శక్తివంతంగా పనిచేసి కైవల్యాన్ని ఇచ్చే. ఉపనిషత్తులో మరొక చోటు చక్కగా ఏం చెప్తున్నారంటే, రుద్రం జపం చేయడం ఏమిటి అంటే అవిముక్తోపాసన చేయడం అన్నారు. ఇది చాలా ఏకాగ్రంగా మీరు వింటే దీని గొప్పతనం మరింత తెలుస్తుంది. మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అనే ఒక క్షేత్రానికి పేరుంది, చాలామంది గుర్తుండుంటుంది వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికి ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి. ఎక్కడ? ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అవిముక్తం ఉన్న చోట ఏది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అవిముక్తం. దీనికి అవిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అవిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటుని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అవిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడట. అందుకు కాశీక్షేత్రానికి అవిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి అవిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం. క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల. మన లోపల కాశీక్షేత్రం ఏమిటి? భూఘ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రం. వరణాసి, రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి. ఆ రెండు నదులే ఇడా పింగళ నాడుల నడుమ ఉన్నటువంటి చోటు. మధ్యలో సుషుమ్న, ఆ స్థానమే భూమధ్యస్థానం, ఆజ్ఞాచక్ర స్థానం, రుద్రస్థానం. రుద్రుడు అంటే ఈశత ఈశనీభి, తన శాసక శక్తులతో దేవతల్ని శాసించేవాడు. అలాగే మొత్తం మన శరీరాన్ని శాసించే బుద్ధిశక్తులన్నీ మెదడు దగ్గర ఉంటాయి. అంతే కదా, కాలి దగ్గర ఒక ఈగ వాలితే కాలిని విదిలించాలని కాలికి హెచ్చరిక పంపించే నాడి ఉండే చోటిది. ఇలా మన శరీరంలో ప్రతి అణువుని శాసించే నాడులకు మూల కేంద్రం మెదడైతే, ఈ మెదడుకు సంబంధించే నాడీ మండలాన్ని శాసించే శక్తి ఉన్న చక్రమే ఈ చక్రం. అక్కడుంటాడు ఈ రుద్రుడు. శరీరాన్ని మొత్తాన్ని శాసించే బుద్ధిశక్తుల్ని శాసించే ప్రధాన చైతన్యం అక్కడున్నది. అందుకు భూమధ్య స్థానంలో ధ్యానం చెప్పారు. ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడోదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటి అంటే రుద్రమే, అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందన ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది, అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం, మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడున్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.
1: ఓం నమః శివాయ. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

భారతీయ సంస్కృతి జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరూ కలిసి ఆనందంగా జీవించడంతో పాటు మానవ జీవిత పరమార్థాన్ని, జీవన విలువల్ని పండుగలు అందిస్తాయి. ఆసేత హిమాచల పర్యంతం అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ మహాశివరాత్రి. సర్వ మానవాళికి అనంత శుభాల్నిచ్చే దేవుడు శివ మహాదేవుడు. శివపార్వతుల కళ్యాణం జగత్ కళ్యాణం. తెనాలి రామలింగేశ్వరపేట వాస్తవ్యులు డాక్టర్ గోలి ఆంజనేయ శాస్త్రి గారు ప్రవచనం చేసే శివకళ్యాణ వైభవాన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి తరిద్దాం.

ఆసేతు హిమాచల పర్యంతం శంఖారావాలతో ఓంకార ఘంటానాదాలతో శివనామ స్మరణలతో మార్మోగుతున్నది మహాశివరాత్రి. కాశీలోని విశ్వనాథ మహాక్షేత్రం నుండి కన్యాకుమారిలోని శివాలయం వరకు హరహర మహాదేవ స్మరణలతో సాంబశివా సాంబశివా అనే భజనలతో భారతదేశమంతా పండుగ వాతావరణం, భక్తి తన్మయత్వ తరంగాలు సర్వ ప్రపంచం శివమయంగా భాషిల్లుతున్నది. ఎక్కడ చూసినా శివమహాదేవుడి యొక్క అభిషేకాలు, పార్వతీ పరమేశ్వరుడి యొక్క కళ్యాణ వైభవాలు అంతా శంభుమయం, జగమంతా శంభుమయం అన్నట్లుగా ఉంది.

நாதம் சிவம் சங்கரம் சும்புமிஷானமீடே. சைவக்ஷேத்ராலலோ நயனானந்தகரங்கா அத்யந்த வைபவங்கா பக்தி பாரவசியாலதோ ప్రజలంతా పాల్గొనే పండుగ మహాశివరాత్రి. శివరాత్రి తిరునాళ్లంటే గ్రామ గ్రామాల నుండి భక్తులు ప్రబల ఊరేగింపులతో శివక్షేత్రాలకు చేరుతుంటారు. స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అంతా ఆనందంగా పరవశించిపోతారు. మాఘ పాల్గొనయోర్మధ్యే కృష్ణపక్షే చతుర్దశి శివరాత్రి ఖ్యాత సర్వయజ్ఞోత్తమోత్తమాః. ప్రతి సంవత్సరము మాఘబహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటారు. ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి కాగా మాఘమాసంలోది మహాశివరాత్రి. భక్తి పారవశ్యాలతో భక్తులు శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. సర్వ పాపాలని హరించే శక్తి కలిగింది శివరాత్రి వ్రతం. శివరాత్రి సమూ నాస్తి వ్రతం పాపక్షయవహం యత్కృత్వా సర్వ పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. శివరాత్రి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి మంగళ స్నానాలు చేయాలి. శివరాత్రి వ్రత సంకల్పం చెప్పుకుని మౌనంగా నిగ్రహంతో ఉపవాస వ్రతం చేస్తారు. మళ్లీ రాత్రికి మంగళ స్నానాలు చేసి భక్తి ప్రపత్తులతో యథాశాస్త్రంగా శివమహాదేవుణ్ణి పూజిస్తారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. బిలవార్చనలు చేస్తారు. నైవేద్యాలు సమర్పించి హారతలిచ్చి స్తోత్ర పఠనాలతో శివరాత్రి జాగారం చేస్తారు. ఆ రాత్రంతా శివపార్వతుల కళ్యాణాలతో పురాణ హరికథా శ్రవణాలతో జాగరణ చేస్తారు. మన్నాడు ఉదయాన విధి విధానంగా పూజలు దానధర్మాలు లింగార్చనలు అన్నీ విధి విధానంగా చేస్తూ ఉంటారు. ఈ రకంగా శివరాత్రి వ్రతం చేసి మానవ జన్మను సార్థకం చేసుకుంటారు భక్తులు. మాఘబహుళ చతుర్దశి నాడు నిరాకార నిర్వికల్ప నిరంజన నిర్గుణ పరబ్రహ్మ పరమేశ్వరుడు భక్తులను ఉద్ధరించటానికి భూలోకంలో లింగాకృతిలో అవతరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ శివలింగం జ్యోతిస్వరూపం. దాని కాంతిలో ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. ఆ లింగోద్భవ కాలమే మహాశివరాత్రి పర్వదినం. మాఘ కృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ. ఆ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు సముద్ర మథన సమయంలో వచ్చినటువంటి హాలాహాలాన్ని తన కంఠంలో నిలుపుకుని గరళకంఠుడయ్యాడు. పరోపకారం కోసం పరమేశ్వరుడు గరళకంఠుడవటం అందరూ నేర్చుకోవలసినటువంటి నీతి ధర్మం. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఈ సంఘటన జరగటం వల్ల ఆ సమయంలోనే శివమహాదేవుడు తన యొక్క నిజస్వరూపంలో ఉంటాడు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరా

అర్ధనారీశ్వర తత్వంగా మానవాళికి మహోపదేశం చేశాడు పరమేశ్వరుడు. ఆదర్శ దంపతులుగా దేహంలో సహభాగంగా భార్యాభర్తలు సంతోషంగా జీవించాలనేది అర్ధనారీశ్వర తత్వం. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు శతసహస్ర వందనాలు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆనాడు హిమాలయాల్లోని ఓషధీప్రస్థ పట్టణంలో హిమవంతుని గృహంలో అంగరంగ వైభవంగా జరిగిన శివకళ్యాణ దృశ్యాన్ని మన మనోనేత్రాలతో దర్శిద్దాం. కళ్యాణ మంటపం వైభవంగా అలంకరించబడింది. దేవతాగణమంతా ఆసీనులయ్యారు. ఈనాడు మన దేవాలయాల్లో ఆచరించే విధంగా దర్శిస్తాం. మంగళప్రదమైన మహాదేవ కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేశారు. పురోహితులైన బ్రహ్మదేవుడు బృహస్పతి గణపతి పూజతో ప్రారంభం చేశారు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం శుభప్రదంగా జరగటానికి సర్వదేవతా ప్రార్థన జరిగింది. పవిత్రమైన మహాగణపతి పూజ దివికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి, అంతరిక్షానికి సంబంధించిన ఉపద్రవాలు లేకుండా ఉండటానికి ఋగ్వేద మంత్రాలతో, షోడశోపచార పూజలతో కమనీయ కళ్యాణ మహోత్సవం ప్రారంభించారు. పెండ్లి కుమారుడైనటువంటి శంకరుడు టీవీగా కళ్యాణ వేదికపై ఉన్నాడు. మహాగణాధిపతి పూజ తరువాత పెళ్లి కుమార్తె తరఫున ఉన్న పురోహితుడు దేవగురువైనటువంటి బృహస్పతి కళ్యాణోత్సవ సంకల్పం ప్రారంభం చేశారు. ఆపోహిష్టామయోభవ తాన ఊర్జే తథాతన. సంకల్ప సమయంలో ఆచమనం చేసి పవిత్ర జలాలను తలపై చల్లుకున్నారు. తదంగ కలశారాధనం కరిష్యే. భక్తిశ్రద్ధలతో కలశ పూజ ప్రోక్షణ పూర్తయింది. వేదవేత్తలైనటువంటి బ్రహ్మ బృహస్పతులు ఇతర పురోహిత వర్గం శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. ఈ రకంగా స్వామివారి కళ్యాణానికి సంకల్పం జరిగింది. శివకళ్యాణోత్సవ శుభకర్మ ప్రారంభాన పవిత్రత కోసం, అభివృద్ధి కోసం, శాంతి కోసం కాబోయే దంపతుల ఉత్తరోత్తరాభివృద్ధికి ఈరోజు శుభదినం. పెండ్లి పెద్దల చేత అనిపించటమే పుణ్యాహవచనం. తదాదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైస్సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే. పెళ్లి కుమారుడైనటువంటి పరమేశ్వరుడు పురోహితులు చెప్పే మంత్రాలను చక్కగా చెబుతున్నాడు. తూర్పు దక్షిణం ఉత్తర దిక్కులలో మూడు పవిత్ర కలశాలు ఉంచారు. తూర్పు దిశలోని కలశంలో వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. దక్షిణ దిక్కులోని కలశంలో ఇంద్రదేవుణ్ణి ఆహ్వానించారు. ఉత్తర దిక్కులోని కలశంలో బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించారు. ఓ దేవతలారా, మీరు మాకు అండగా ఉండండి, మమ్మల్ని కరుణించండి, మాకు శుభాన్ని కలిగించండి అని ప్రార్థిస్తూ మంత్రోచ్చారణ జరిగింది. స్వస్తి పుణ్యాః సమృద్ధిరస్తు శాంతి సంపూర్ణమస్తు గోత్రావృద్ధిరస్తు శుభగుం శుభమస్తు పునరపి గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వసంపదస్తు. మంత్రపూర్వకంగా పుణ్యాహవచనం చేసి పెండ్లి కుమారుడైనటువంటి పరమశంకరుడు పవిత్ర కలశజలాన్ని తలపై తల్లుకుని దిగ్మార్జన చేశాడు. పవిత్ర దర్భలతో అన్ని వైపులకు పైకి మార్జన చేయటం జరిగింది. పుణ్యాహవచన సందర్భంగా వరుడైనటువంటి శంకరుడు స్వస్తి పుణ్యాహవచన మంత్ర జపదక్షిణాం మనసోత్సాహ పరిమితి హిరణ్యం సంప్రదయ నమః అంటూ పురోహితుల వారికి పుష్పాక్షతలు దక్షిణలు సమర్పించాడు. ఆ సమయంలో దేవతాగణమంతా కూడా ఆనందోత్సాహాలతో చూస్తున్నారు శివకళ్యాణ వైభవాన్ని. ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. సర్వేషు మంగళేష్వాద్య అంకురార్పణమిష్యతే. వేద ప్రమాణంగా అంకురారోపణ చేశారు. అందరికీ జీవనాధారమైనటువంటి భూమాతను ప్రార్థించారు. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఐదు బంగారు మూకుళ్లలో పుట్టమట్టిని ఉంచి మంత్రపూర్వకంగా పెండి కుమారుడైనటువంటి శంకరుడి చేత పురోహితులు అంకురారోపణ జరిపించారు. ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమాన్ని స్వీకరించేటప్పుడు జరిపేది గోదానం. పెండి కుమారుడైనటువంటి శంకరుడి చేత గోదా అధివర్తం చేయించారు. ఆయుర్వర్చో బలాభివృద్ధి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోదానం కరిష్యే. శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి నాందీముఖం రక్షాబంధనం జరిపించారు పురోహితులు. శంకరస్వామి కళ్యాణోత్సవంలో వైభవంగా స్నాతకం జరిపించారు పురోహిత స్వాములు.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించే ముందు గురువుగారి దగ్గర నుంచి అనుమతి పొందటమే స్నాతకం. లాంఛనంగా శంకరుడు పవిత్ర కొండలాలు ధరించి కాశీయాత్రకు బయలుదేరాడు. కన్యాదాత అయినటువంటి ఆ హిమవంతుడు సాలంకారాం మమ సుతాం కన్యాం దాస్యామితే ద్విజ పాణిం గృహీత్వ సాగ్నిహిత్వం గచ్చ స్వాగచ్చ మద్గృహం. ఓ బ్రహ్మచారి, శోభాయమానంగా అలంకరించబడినటువంటి నా కుమార్తె బహుయోగ్యురాలు, మా అమ్మాయిని నీకిచ్చి వివాహం జరిపిస్తాను, నీవు మా ఇంటికి రావాల్సింది అని ఆహ్వానించాడు. పార్వతీదేవి తమ్ముడైనటువంటి మైనాకుడు కూడా ఈ రకంగా ఆహ్వానించాడు. శంకరస్వామి వివాహ దీక్ష స్వీకరించాడు. కన్యాదాత అయినటువంటి హిమవంతుడు శివమహాదేవుడు వెండి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు. శంకరుడు సుశ్రుతదత్తాంధరే అంటూ శ్రీ మహాగాయత్రి స్వరూపంగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ మంత్రాలు చెబుతూ ఆ వెండి ఉత్తర జంజాలు ధరించాడు శంకరుడు. పురోహితుడు కళ్యాణాన్ని సశాస్త్రీయంగా వేదోక్తంగా జరిపిస్తున్నారు. కన్యాదాన సమయం వచ్చింది. పార్వతీదేవి చేత కన్యాదాత హిమవంతుని ఇంట్లో గౌరీ పూజ జరిపిస్తున్నారు. దీర్ఘ సుమంగళిగా వరం ఇచ్చే తల్లి గౌరీదేవి కాబోయే భర్తకు దీర్ఘాయుష్ ఇవ్వమని గౌరీదేవిని పెళ్లి కుమార్తె ప్రార్థిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందాల భరిణ, ముద్దుల గుమ్మ, ఆనందాల అపర్ణ పద్మనేత్ర పార్వతీదేవిని కమనీయ కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. అక్కడ ఉన్నటువంటి దేవతాగణమంతా కూడా ఉత్సాహంతో పెళ్లి కుమార్తెను చూస్తూ ఉన్నారు. సోదరుడైనటువంటి మైనాకుడు పార్వతీదేవిని ధాన్యలక్ష్మిగా పెద్ద బుట్టలో తీసుకురావటం నయనానందకరమైనటువంటి దృశ్యం. సాక్షాత్తు పరమేశ్వరుడే తనకు అల్లుడిగా రావటంతో హిమవంతుడు ఆనందోత్సాహాలతో వరపూజ చేశాడు. మేళతాళాల మధ్య, పురోహితుల వేద ప్రవచనాల మధ్య వరపూజ జరిగింది. పెళ్లి కుమారుడైన పరమేశ్వరుని పాదాలు కడిగాడు హిమవంతుడు. అల్లుడు సాక్షాత్తు నారాయణ రూపంగా భావన చేయబడతాడు. నమస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. కళ్యాణ మంటపంలో ఒకవైపు పార్వతీదేవి, ఎదురుగా పరమేశ్వరుని కూర్చోబెట్టారు. సుందర నయనానందకరమైనటువంటి దృశ్యం. వారి మధ్య తెరసెల్లా ఉంచారు పురోహితునటువంటి బ్రహ్మ బృహస్పతులు. వరుడు పరమాత్మ, వధువు జీవాత్మ. వీరి మధ్య తెరసెల్లా అనేది మాయ. మాయ తొలగించి జీవాత్మ పరమాత్మలను ఏకం చేయటం వంటి పవిత్ర వైభవం ఈ కళ్యాణ మహోత్సవం. హిమవంతుడు సపరివార సమేతంగా సకల మంగళ వాయిద్యాలతో సమస్త సుగంధ పూజా ఫల పుష్ప మాలానులేపనలతో వరపూజ చేశాడు. కన్యాదాత హిమవంతుడు పెండి కుమారుడైనటువంటి శంకరుడికి మధుపర్కాలు సమర్పించారు. అల్లుడికి సమర్పించే నూతన వస్త్రాలు, కంచు పాత్రలో తేనె పెరుగు కలిపి ఎన్మధునో మధవ్యం పరమన్నాద్యం వీర్యం మంత్రోచ్చారణలతో మీ భావి జీవితాలు తీయగా హాయిగా ఉండాలని కోరుతూ మధుపర్కాలు ఇచ్చారు. పురోహిత శ్రేష్ఠుడైనటువంటి బృహస్పతి బ్రహ్మదేవులు కన్యాదాన మహాసంకల్పాన్ని ప్రారంభించారు. సుస్వరంతో గంభీర కంఠంతో అస్య శ్రీ మదాదిదేవస్య సచ్చితానంద విగ్రహస్య అనంతకోటి సూర్యప్రభా సమేతస్య శ్రీ సర్వేశ్వరస్య శ్రీ గౌరీ కుచకలశ కుంకుమాంకిత వక్షస్థలస్య శ్రీ వృషభేంద్ర వాహనస్య త్రిశూల డమరుకవాహ తైర్విరాజితస్య శ్రీ శంభోర్ నిజమాయా కల్పితానంతకోటి బ్రహ్మాండనామేకతమే వ్యక్తావ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపుస్తేజో వాయురాకాశాద్యావరణై సప్తభిరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే. భారతదేశ వైభవాన్ని తెలిపే మహాసంకల్పం కళ్యాణ మంటపం దాకా చెప్పారు. కాలస్వరూపాన్ని తెలుపుతూ వివాహ సమయం దాకా శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభతిథౌ కాలాన్ని స్మరించారు. కన్యాదాత అయినటువంటి హిమవంతుడు ఆనందంగా సాక్షాత్తు పరమేశ్వరుడికి తాను కన్యాదానం చేసి అదృష్టం కలిగినందుకు సంతోషించాడు. ఇదానీం అనాద్య విద్యావాసనయ సంసార చక్రేస్మిన్ మహతి నానా యోనిజనేషుత్వా కేనాపి భాగ్య విశేషేణ అంటూ కన్యాదాన మహాఫలాన్ని చెప్పి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి సంభవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ సర్వాలంకార శోభిత సాధ్వి సుశీలైనటువంటి మా అమ్మాయిని దానం చేస్తున్నానని చెప్పాడు హిమవంతుడు. ఆ పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవి తల్లి
తమ కుమార్తె వివాహ తంతంతా కూడా చూస్తూ ఆనందోత్సాహాలతో ఉన్నది. వాజపేయ పౌండరీకం వంటి యాగాలు చేస్తే వచ్చే ఫలం కన్యాదానం వల్ల వస్తుంది. ఈ కన్య వల్ల 10 తరాలు ఇటు 10 తరాలు అటు బ్రహ్మలోకంలో నిత్య నివాసంగా ఉంటారని భావన. అందుకే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కన్యాదానం చేసే అదృష్టం వాళ్లది. అదే సమయంలో పురోహిత స్వాములు వధూవరుల గోత్ర పర్వలను పఠించారు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు సద్యో జాతవామదేవా ఘోర తత్పురుషేశాన పంచార్షేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద పరశివ గోత్రోద్భవశ్య పరశివ శర్మణో నప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సచ్చిదానంద స్వరూపాయ సకల సురాసుర ముకుట మణిగణరంజిత శరణారవిందయుగళాయ శ్రీరామలింగేశ్వర నామధేయాయ వరాయ. శంకరుడు యొక్క పరబ్రహ్మ తత్వాన్ని వివరించారు. పార్వతీదేవి యొక్క వంశక్రమాన్ని కూడా పఠిస్తున్నారు పురోహితులు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సార నైధ్రవ త్రయార్షేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీం గంధమాదన శర్మణోన్నత్రీం త్రికూట శర్మణ పౌత్రీం హిమవంత శర్మణ పుత్రీం చతుర్దశ భువనాదీశ్వరీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం సర్వలక్షణ సంపన్నాం శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం. పార్వతీదేవి యొక్క పరతత్వాన్ని వంశక్రమాన్ని వివరించారు. వైభవంగా కన్యాదానం చేశారు. ఆ సమయంలో హిమవంతుడు పార్వతీదేవిని కన్యాదానంగా పరమేశ్వరుడికి సమర్పించాడు. పవిత్ర సుముహూర్త సమయం. పార్వతీ పరమేశ్వరుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించే సుముహూర్తం. అయం సుముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అనుకూల్య సిద్ధిరస్తు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క వివాహ మహోత్సవానికి నవగ్రహాలు అష్ట దిక్పాలకులు అంతా అక్కడే ఉన్నారు. మొదటిసారిగా వధూవరులు ఒకరి భ్రూమధ్యాన్ని ఒకరు చూడటమే సుముహూర్తం. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పరమేశ్వరుడు పార్వతమ్మ తలపై ఉంచాడు. పార్వతీదేవి పరమేశ్వరుని తలపై ఉంచింది. మధుర భావనతో ఒకరినొకరు చూసుకున్నారు. తెరసెల్లా తొలగింది. పరస్పర వీక్షణంతో మంగళవాద్యాలు వేదకోశలు వినిపించాయి. వివాహ బంధం ఏర్పడింది. బంధుజనమంతా ఆనందంతో ఉన్నారు. పార్వతీ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన పెద్దలు పురోహితులు యక్ష కిన్నర కింపురుష దేవతాగణం సప్త మహర్షులు అందరూ నిండు మనస్తో పవిత్ర భావనతో సుఖీభవ సౌభాగ్య సిద్ధిరస్తు అంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు పార్వతీ పరమేశ్వరులను. అదే సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో మంగళసూత్రాన్ని కట్టారు. వివాహ బంధానికి పవిత్ర చిహ్నంగా ధరించే మంగళసూత్రం. పురుషుడి జీవితానికి ఆధారభూతమైనటువంటి మంగళసూత్రం. మేళతాళాల మధ్య బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం శతం అంటూ ఆ పరమేశ్వరుడు పార్వతమ్మ మెడలో తాళి కట్టాడు. ముత్తైదవులు పెద్దలు అంతా కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అదే మూడు ముళ్ల బంధం. ముచ్చటైనటువంటి బంధం, మురిపాల బంధం. ఆ మూడు ముళ్ళు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రతీక. సృష్టి స్థితి లయలకు సంకేతం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు. అందుకే మూడు ముళ్ల మాంగళ్యం. సుందర మనోహర దృశ్యం. అందరూ ఎదురుచూసే ఆనంద సమయం. వధూవరులు అపరిమితమైనటువంటి ఆనందంతో ఒకరిపై ఒకరు దోషిళ్లతో అక్షతలను పోసుకునే సొగసైన సొంపైన సోయగాల సంబరం. పసుపు బియ్యంతో ముచ్చాలు పగడాలు కలిపి ఎండు కొబ్బరి చిప్పలతో పోసిన తలంబ్రాలను నేతితో ప్రోక్షణ చేసి వధూవరులు ఒకరిపై ఒకరు పోసుకునే పవిత్ర దృశ్యం. పార్వత్యా విమలాంజలౌ ప్రణిహిత యాయింద్ర నీలాయిత న్యస్తాశంకర హస్తయోశ్చ విలసద్యా పుష్పరాగాయిత స్రస్తాయా శివకాయ భూషమిళిత వజ్రాదిరత్నాయిత ముక్తాస్తా సుభదా భవంతు జగతాం గౌరీశ వైవాహికా. శివకళ్యాణం కమనీయ దృశ్యం. పార్వతీ పరమేశ్వరుడు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. మంగళ వాయిద్యాలు మార్మోగాయి. ముచ్చాలతో నిండినటువంటి అక్షింతలు పార్వతీదేవి చేతితో ఆ శరీరకాంతితో మిళితమై ఇంద్రనీలమణుల్లా ఉన్నాయి. పరమేశ్వరుని దోచిట్లో పుష్యరాగాల్లా ప్రకాశించాయి. శివపార్వతుల శరీరాలపై జారుతున్నటువంటి ఆ అక్షింతలు ఆ తలంబ్రాలు నవరత్న కాంతులతో శోభిస్తున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వర వైవాహిక మహోత్సవ పవిత్ర తలంబ్రాలు సకల జగత్తుకు శుభం కలిగిస్తాయి. తలంబ్రాల సమయంలో పురోహితులు
బ్రహ్మ బృహస్పతులు కన్యా తారయతు దక్షిణా పాంతు బహుదేయం చాస్తు పుణ్యం వర్ధతాం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాసు అంటూ పవిత్ర మంత్రాలు పఠించారు. పార్వతీదేవి తరఫు బంధువులు, పరమేశ్వరుని బంధువులు ఆ కళ్యాణ వేదికలో అంతా ఆనంద పరవశంతో తలంబరాలను తిలకించారు. కన్యాదాత హిమవంతుడు మహదానందం పొందాడు. తలంబరాల తర్వాత పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మముళ్లు కట్టించారు. పార్వతీదేవి చీర కొంగుతో పసుపు కొమ్ము ఖర్జూరకాయ తాంబూలా నుంచి పరమేశ్వరుని ఉత్తరీయానికి ముడివేయించారు. అదే బ్రహ్మముడి. అన్యోన్యంగా ఆనందంగా మీ దాంపత్య జీవితం గడవాలని, ఈ బంధం శాశ్వతంగా ఉండాలని వేయించేదే బ్రహ్మముళ్ళు. బ్రహ్మగంధి నిబద్ధవాన్ శివ శివా వస్త్రైకత. శివమహాదేవుని ఉత్తరయ్యానికి పార్వతీదేవి చీరకొంగు ముడివేసి ఆశీర్వచనంగా అక్షతలు వేశారు. ఎన్నో జన్మల నుంచి పడి ఉండేదే బ్రహ్మముడి. ఈ ముడితో కలిసి ప్రయాణం దాంపత్య సామ్రాజ్యానికి పవిత్ర బంధం. ఈ బ్రహ్మముళ్లతో వధువు పార్వతీదేవి పరమేశ్వరునికి ఇల్లాలైంది. భారీగా గౌరవస్థానాన్ని పొందింది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రాశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పవిత్ర మంత్రాలను ఆలపించారు పురోహితులు. స్వామివారి కళ్యాణంలో మరో మనోహర దృశ్యం. పార్వతీ పరమేశ్వరులు చేతులు పట్టుకుని ఏడడుగులు నడుస్తున్నారు. ఆ పార్వతీదేవి సిగ్గుతో తల వంచుకుని పరమేశ్వరుడి యొక్క చేతిని పట్టుకుని ఆయన వెనకాల నడుస్తూ ఉన్నది. ఆ ఏడుగుల బంధం పవిత్ర వివాహం, పరమ పవిత్ర కళ్యాణం. ఈశ్వరుడే చేయి పట్టుకోగానే పార్వతమ్మ సిగ్గుతో తలదించుకుంది. మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. సుకుమారంగా, లావణ్యంగా, సునీతంగా సప్తపది. మనమిద్దరం కష్టసుఖాల్లో ఇలాగే కలిసి ప్రయాణం చేద్దాం. ఎప్పుడూ విడిపోకుండా ఉందాం. కలిసిమెలిసి బతుకుదాం. కలిసిమెలిసి ఆలోచిద్దాం. కలిసిమెలిసి సంసారాన్ని హాయిగా ఆనందంగా సాగిద్దాం. చిరమైత్రీం దేహిమే వరం యాచితం జన్మ జన్మేషు. జన్మజన్మలకు ఈ బంధం ఇలాగే ఉండాలనే ఆకాంక్ష. అదే సప్తపది. పార్వతీ పరమేశ్వరులు ఏడడుగులు నడుస్తుంటే పురోహితులు ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు, ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు, త్రీని వ్రతాయ విష్ణుస్త్వాన్వేతు, చత్వారి మవోభయాచ విష్ణుస్త్వాన్వేతు, పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేతు, షడ్ ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతు, సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. పవిత్ర మంత్రోచ్చారణం చేశారు. ఏడడుగులు వేస్తున్న దంపతులను అందరూ ఆశీర్వదించారు. అరుంధతి వశిష్ఠులు పవిత్ర ఆదర్శ దంపత్యానికి ప్రతీకలు. దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు. వారిద్దరూ తలలు ఎత్తి ఆకాశంలో నక్షత్ర దర్శనం చేశారు. ముందు ధ్రువ నక్షత్రాన్ని, ఆ తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించారు. ధ్రువ నక్షత్రంలో ఆ దంపతులు నిశ్చలమైనటువంటి మనస్సుతో స్థిరంగా ఉండాలి. వధువు అరుంధతిలా పవిత్రత కలిగి పతివ్రత కావాలనే కాంక్ష దీని యొక్క పరమార్థం. అరుంధతీం దృశే, కుంగుముడితో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూశారు. శివకళ్యాణ మహోత్సవంలో ప్రధాన హోమం జరిగింది. అశ్మారోపణం చేయించి దంపతులతో అగ్ని ప్రదక్షిణాలు చేయించారు. లాజహోమం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణం. కళ్యాణ మహోత్సవంలో కమనీయ దృశ్యం. పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క సుకుమారమైనటువంటి చేతిని తన జరిగింది. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణం. కళ్యాణ మహోత్సవంలో కమనీయ దృశ్యం. పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క సుకుమారమైనటువంటి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దేవదుందుబులు మ్రోగాయి. మంగళ వాయిద్యాలు ముందుముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. శివమహాదేవుడి మామగారైనటువంటి హిమవంతుడు భార్యాసమేతుడై తన గారాల బిడ్డ పార్వతిని చూపిస్తూ ఇయం శివా మమ సుత త్వదీయ సహధర్మిణి ప్రతీచేనాం లోకేశ పాణిం కృష్ణేష్వభద్రదం. అయా శంకర, ఈ పార్వతీదేవి నా కుమార్తె. సర్వలోకేశుడైనటువంటి నీకు సహధర్మచారి అవుతున్నది. ఈమెను స్వీకరించు. ఈ పాణిగ్రహణం సర్వమంగళప్రదం. హిమవంతుడి మాటలు వింటూ పార్వతీదేవిని తన దక్షిణహస్తంతో స్వీకరించాడు పరమేశ్వరుడు. పవిత్ర సమయంలో శివపార్వతుల యొక్క పాణిగ్రహణం జరిగింది. ఇతర సర్వలాంఛనాలతో శివపార్వతుల కళ్యాణం, కమనీయ కళ్యాణం, కళ్యాణ వైభవం, లోక కళ్యాణకారమైనటువంటి శివ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదం భక్తిదమర్తినాశనకరం సంతాన సంపత్ప్రదం ఆరోగ్యం పశుధాన్యభూరిధనదం దాంపత్య ప్రేమైక్యదం
శ్రోత్రానందకరం హి ముక్తి శకటం పౌరాణికం చిన్మయం పార్వత్యాః పరమేశ వైభవమిదం శృణ్వంతు మౌనీశ్వరాః. శివకళ్యాణాన్ని చూసేవారికి వినేవారికి మంగళప్రదం, సర్వశుభాలు జరుగుతాయని పెద్దల మాట. మన మనోనేత్రాలతో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వైభవాన్ని దర్శించాం. మంగళం పార్వతీదేవి, మంగళం పరమేశ్వర, మంగళం మమ కథనం, మంగళం మమ సర్వదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన.

మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం లోకాః సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి.

ఏ ప్రజాంతిరంగిణాంతస్థూజాంతస్థిరే హేరాగుంగ సంతాన్ని సన్మ

ఈషతమాఘషజ్ఞాసః ధ్రువా అస్మిన్ గోపాతౌ స్యాత బహ్వీః యజమానస్య పశూన్ పాఆహి వసోః.

అహ్రోతమసిహ విర్ధానందృగ్ఞేహ స్వమాహ్వార్మాతే యజ్ఞపాతిర్హ్వార్షీత్ విష్ణుస్త్వాక్రమతామురువాతాయాపాహతజ్ఞరక్షో యచ్ఛంతాం పంచ దేవస్య త్వా సవితుః.

భరతం విష్ణుం శశిధన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే యస్యగిరతవస్త్రాభ్యా పారిషభ్యాత్పరశతం విఘ్నం నిఘ్నంతి సర్వం విశ్వస్యానందమాశ్రయే.

ఏ అథోజే అక్షరస్థానోహంజే భోగన్ నమ ప్రముఖ్రహ్మణ్రమగోపాలయ్యాధాన్ముఖాశివనస్వమనాభనాభుర్రి సంగ్రహి రాజే కర్మే

ఆత్మన్యభేదితమోహేణ్యవాహవేదేనాజ్యేదాంచవదయేన మానవోషే సహరియేదే సత్పశూనాం

ఘనమేభ్యోనమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమానమాన

తస్మైకే అస్తో కరక్షాచనో అభిజదేవ ప్రవర్తిధానర్మక్షిమర్హాంగేవాగ్రం ప్రణాయత్రయోగ్రస్తమాత్మన్యమేషిమేషిమయుధాయుర్రతి దిగిరిధరిమస్తే అస్సు భగవ్యం భేదన్యమస్త.

ఏదేస్థాయి ప్రజలం శ్రీనామంతో నిషంగిణేరావంతస్థూజాంతస్థిశోరద్రావిణస్థిరే శేషాగుంగమత్మ

నమః శుద్ధాత్మనే నమః సోమాయ నమః సోమరతాయ నమః సుధియే నమః సోమపాయ నమః అమృతపాయ నమః సౌమ్యాయ నమః మహానీతయే నమః మహా

సపతయే నమః స్థితాయ నమః విజితాత్మనే నమః విధేయాత్మనే నమః భూతవాహన సారతయే నమః సగణాయ నమః గణకాయాయ నమః సుకీర్తయే నమః చిన్న సంశయాయ నమః కామదేవాయ నమః కామకాలాయ నమః భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మప్రియాయ నమః భస్మశాయి

అనాకులాయ నమః నిరవధ్యపదోపాయాయ నమః విద్యారాశయే నమః అకృత్రిమాయ నమః ప్రశాంతబుద్ధయే నమః అక్షుద్రాయ నమః క్షుద్రఘ్నే నమః నిత్యసుందరాయ నమః ధ్యేయాయ నమః అగ్రధుర్యాయ నమః ధాత్రీషాయ నమః సాకల్యాయ నమః శర్వరీపతయే నమః పరమార్థగురవే నమః వ్యాపినే నమః శుచయే నమః ఆశ్రితవత్సలాయ నమః రసాయ నమః రసజ్ఞాయ నమః సారజ్ఞాయ నమః సర్వసత్వావలంబనాయ నమః ఇతి శ్రీ సౌరపురాణే విష్ణుచక్రప్రాప్తిహేతు

మధూత్కట నమస్తేస్తు, నమస్తే చండ విక్రమ వినాయక నమస్తేస్తు, నమస్తే భక్తవత్సల భక్తప్రియాయ శాంతాయ మహాతేజస్వినే నమః. యజ్ఞాయ యజ్ఞహోత్రే చ యజ్ఞేశాయ నమో నమః. నమస్తే శుక్లభస్మాంగ శుక్లమాల్యధరాయ చ మదక్లిన్న కపోలాయ గణాధిపతయే నమః. రక్తపుష్పప్రియాయాథ రక్తచందనభూషిత అగ్నిహో

స్ఫటిక రజత వర్ణం మౌక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధత మురగ

పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర వైభవం ఎక్కడ వర్ణించబడింది అంటే, భారతీయ విద్యలన్నిటికీ మూలమేమిటి? వేదం. విద్యాసు శృతి ఉత్కృష్ట అని చెప్పబడుతున్నది. అన్ని విద్యలలో ఉత్కృష్టమైన విద్య ఏది అంటే వేద విద్య. అది అన్ని విద్యలకి మూలం. అలాంటి వేదం ఈశ్వరుని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి ఆ వేదం ఇచ్చినటువంటి గొప్ప భాగం ఏది అంటే రుద్ర నమకం అని. ఆ నమకం ఆధారంగా మన పరమేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడ. రుద్ర భాష్యం అని చెప్పబడుతూ ఆ శీర్షిక క్రింద ఈశ్వర వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. వేదం అనంతమైనటువంటిది. అనంతావై వేదాహ అని చెప్పారు. అనంతమైన వేదాల్లో ఒక వేదాన్ని తీసుకుని వ్యాసదేవుడు నాలుగుగా వర్గీకరించి ఋగ్యజు సామ అధర్వణములు అని అందజేశారు. అటు తర్వాత వేదాన్ని అనుసరించి ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన ఇతిహాసమైన మహాభారతం, అష్టాదశ పురాణాలు, భాగవతం వ్యాసదేవుడు అందిస్తే మరో ఇతిహాసమైన కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి అందజేశారు. ఇది మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విద్యలు. ఇక అటు తర్వాత వచ్చినటువంటి ఇతర విద్యలన్నీ, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు ఆ వేదం ఏం చెప్పింది ఈశ్వరుడు గురించి అని వివరించడమే విశేషం. వేదం అంటే ఏమిటి అంటే, వేదం వ్యాసుడు రాసినది కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదం వ్యాసునిచే వ్యాసం చేయబడింది. కృష్ణద్వైపాయునిచే వ్యాసం చేయబడింది కనుక ఆయన పేరు వేదవ్యాసుడు అయ్యాడు. వేదం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క శబ్దస్వరూపం వేదం. ఆయన యొక్క శబ్దస్వరూపం, ఆయన యొక్క శబ్దస్వరూపమే ఆయన గురించి చెప్పగలదు, కానీ ఇంకేమి చెప్పగలరు చెప్పండి. అందుకు వేదం ఏం చెప్పింది అంటే, ఆద్యంతములు వేదమంతా పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించడానికే పుట్టాయి. మొత్తం వేద భాష్యం మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటిది కేవలం రుద్రాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే, ఇప్పుడు ఆ వేదముల్లో రుద్రం అనే ఒక్కదాన్ని మనం తీసుకుని చెప్పుకోబోతున్నాం. వేదానికి మళ్ళీ నాలుగు భాగములుగా విభజన చేశారు. అదేమిటంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు అని వేదాలు. ఇందులో ప్రధాన భాగం సంహిత. దాని యొక్క వినియోగాన్ని మనకు చెప్పేవి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు వేదాంత విద్యని చెప్తాయి. ఇలా వేటికి వాటిగా నాలుగుగా విభజించారు వేదాన్ని. అంతేకాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకి వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతలను ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవలం కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఇటు ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం ఈ విషయం. ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలనే విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడి ఉన్నాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం.
ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడదే అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ 9 రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి, ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. కనుక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ గౌరవము భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది. రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడి, ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని మనం 4గా విభజించాం. నిజానికి ఒకటే వేదం, వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అని అంటే ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకమని, రుద్రైకాదశిని అని, శతరుద్రీయం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోనూ పురాణాల్లోనూ దీని గురించి ప్రస్తావించేటప్పుడు శతరుద్రీయం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రీయం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా, సర్వయజ్ఞములు చేసినట్లుగా ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రీయం అనేది ఆ యజుర్వేదంలో హృదయస్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళీ దత్త దీప న్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటూ ఇటూ ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం. దీనిలో ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డా. శతరుద్రీయం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రీయానికి అర్థం, ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అత హైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగట, బ్రహ్మచారులు అంటే పెళ్లి కాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే, సహోవాచ యాజ్ఞవల్క్య
యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు శతరుద్రీయేనేతి, స్పష్టంగా చెప్పేశాడు. శతరుద్రీయం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుందిట. ఎందువల్ల అంటే ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వం అని చెప్పారో ఆ అమృతము యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక ఏతైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణాభావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రియాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు 100 చెప్పు నేను మాత్రం పాటించను సుమా అంటే, 100 అంటే అర్థం లెక్క కట్టి 100 కాదు, అనంతం అని అర్థం అది. నువ్వెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రియం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర న ద్వితీయాయతస్థు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం. ఇది ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో ఏ ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడొక్కడే, ఆయనొక్కడే. కానీ ఆయన నుంచి ఆవిర్భవించిన అనంతములైన శక్తులతో ఈ లోకంలో ప్రతి అణువుని ఆయన శాసిస్తున్నాడు. ప్రతి అణువుని ఆయన శాసించినప్పుడు ఎన్ని రకాల రుద్రులయ్యారు? ఈ మాట రుద్రంలోనూ వస్తుంది. సహస్రాణి సహస్రసో వై రుద్రాహ అది భూమ్యాం అనే మంత్రంలో చివరికి వస్తుంది. వేలాది రుద్రులు అని, అక్కడ వేలాది కూడా అనంతవాచకమే. అందుకు రుద్ర నమకంలోనే అనంతత్వం చెప్పబడింది. అనంతులైన రుద్రులు అసంఖ్యాకాహ, లెక్కలేనంత మంది రుద్రులు ఉన్నారట. ఎందుకు? లెక్కలేనంతగా విస్తృతి చెందింది విశ్వం. అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు గనక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమా. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అన్న. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి అయినా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రి అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళలేక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలు అండి అంటే 4 ఒక్క పిల్లవాడిని వేదం నేర్పడానికి పంపిస్తావా? వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడట. ఇలాగైతే ఇంక వేదం ఏమి ఉద్ధరింపబడుతుందండి? చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు.
ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులున్నాయి, నియమాలున్నాయి, అవేమి పాటించని వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకొర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయట. అందుకే యజుర్వేదానికి శతము శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రీయం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రీయం. శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రీయం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘా అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. అది మన లలిత రహస్య నామములు అని అంటా అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి, అక్కడ 300 చిరుకు నామాలు. ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుగుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిరధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు, ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి. అంటే రుద్రుడంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అనే ఒక రాజర్షి ఉండేవాడు. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందాడు. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రీపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి. కానీ అందుకు కాదుట, ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే నేను భగవదుపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు? భగవద్ ఆరాధనకి. కళ్ళెందుకు? ఆయన్ని చూడడానికి. చెవులెందుకు? ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్య చిత్రాహ. ఎందువల్ల? దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు. ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి? పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి? మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ? ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించట. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట. సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీతమానస ఇమాని మే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది. ఇవి నా రహస్య నామములు కొన్నాయి ఉపదేశిస్తున్నాను. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటవి అంటే సర్వ వేదేషు గీతాని సంసార శమనాని చ. ఇది సర్వవేదములు ఎందు గానము చేయబడినటువంటి నా నామములు సంసార శమనాని చ. ఇది విశేషం.
జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్య చేతస్కో మయ్యే ఆసక్త మానసహా, దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతిని, వారు పరమగతిని పొందుతారు సుమా అని పరమేశ్వరుడు అన్నాళ్ల గాయత్రి ఉపాసనకి ఫలంగా ఆయన స్వయంగా శతరుద్రియాన్ని ఉపదేశించాడు. అంటే శివుడు ఉపదేశించగా తీసుకున్న మంత్రములు గనక ఈయన వద్ద అవి శక్తివంతంగా పనిచేసి కైవల్యాన్ని ఇచ్చే. ఉపనిషత్తుల్లో మరొక చోటు చక్కగా ఏం చెప్తున్నారంటే, రుద్రం జపం చేయడం ఏమిటి అంటే అవిముక్తోపాసన చేయడం అన్నారు. ఇది చాలా ఏకాగ్రంగా మీరు వింటే దీని గొప్పతనం మరింత తెలుస్తుంది. మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అనే ఒక క్షేత్రానికి పేరుంది, చాలామంది గుర్తుండి ఉంటుంది వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికే ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి. ఎక్కడ ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అవిముక్తం ఉన్న చోటేది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అవిముక్తం. దీనికి అవిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అవిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటుని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అవిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడు. అందుకు కాశీక్షేత్రానికి అవిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి అవిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం, క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల. మన లోపల కాశీక్షేత్రం ఏమిటి? భ్రూఘ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రం. వారణాసి రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి, ఆ రెండు నదులే ఇడా పింగళ నాడుల నడుమ ఉన్నటువంటి చోటు. మధ్యలో సుషుమ్న, ఆ స్థానమే భ్రూమధ్యస్థానం, ఆజ్ఞాచక్రస్థానం, రుద్రస్థానం.

0: ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడోదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటంటే రుద్రమే, అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందన ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది, అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం, మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండు ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు. సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడు ఉన్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.
1: ఓం నమః శివాయ. యూఆర్ లిజనింగ్ టు shaivam.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.

భారతీయ సంస్కృతి జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందరూ కలిసి ఆనందంగా జీవించడంతో పాటు మానవ జీవిత పరమార్థాన్ని, జీవన విలువల్ని పండుగలు అందిస్తాయి. అశ్వేత హిమాచల పర్యంతం అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ మహాశివరాత్రి. సర్వ మానవాళికి అనంత శుభాల్నిచ్చే దేవుడు శివ మహాదేవుడు. శివపార్వతుల కళ్యాణం జగత్ కళ్యాణం. తెనాలి రామలింగేశ్వరపేట వాస్తవ్యులు డాక్టర్ గోలి ఆంజనేయ శాస్త్రి గారు ప్రవచనం చేసే శివకళ్యాణ వైభవాన్ని భక్తి శ్రద్ధలతో శ్రవణం చేసి తరిద్దాం.

ఆసేత్ హిమాచల పర్యంతం శంఖారావాలతో ఓంకార ఘంటానాదాలతో శివనామ స్మరణలతో మార్మోగుతున్నది మహాశివరాత్రి. కాశీలోని విశ్వనాథ మహాక్షేత్రం నుండి కన్యాకుమారిలోని శివాలయం వరకు హరహర మహాదేవ స్మరణలతో సాంబశివ సాంబశివ అనే భజనలతో భారతదేశమంతా పండుగ వాతావరణం, భక్తి తన్మయత్వ తరంగాలు సర్వ ప్రపంచం శివమయంగా భాషిల్లుతున్నది. ఎక్కడ చూసినా శివమహాదేవుడి యొక్క అభిషేకాలు, పార్వతీ పరమ

சிவம் சங்கரம் శంభుమీశానమీడే. సేవక్షేత్రాలలో నయనానందకరంగా అత్యంత వైభవంగా భక్తి పారవశ్యాలతో ప్రజలంతా పాల్గొనే పండుగ మహాశివరాత్రి. శివరాత్రి తిరునాళ్లంటే గ్రామ గ్రామాల నుండి భక్తులు ప్రబల ఊరేగింపులతో శివక్షేత్రాలకు చేరుతుంటారు. స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అంతా ఆనందంగా పరవశించిపోతారు. మాఘపాల్గొనయోర్మధ్యే కృష్ణపక్షే చతుర్దశి శివరాత్రి ఖ్యాత సర్వయజ్ఞోత్తమోత్తమాః. ప్రతి సంవత్సరము మాఘబహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి అంటారు. ప్రతి మాసంలో వచ్చే చతుర్దశి మాస శివరాత్రి కాగా మాఘమాసంలోది మహాశివరాత్రి. భక్తి పారవశ్యాలతో భక్తులు శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. సర్వ పాపాలని హరించే శక్తి కలిగింది శివరాత్రి వ్రతం. శివరాత్రి సమూ నాస్తి వ్రతం పాపక్షయవహం యత్కృత్వా సర్వ పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. శివరాత్రి నాడు తెల్లవారుజామునే నిద్రలేచి మంగళ స్నానాలు చేయాలి. శివరాత్రి వ్రత సంకల్పం చెప్పుకుని మౌనంగా నిగ్రహంతో ఉపవాస వ్రతం చేస్తారు. మళ్లీ రాత్రికి మంగళ స్నానాలు చేసి భక్తి ప్రపత్తులతో యథాశాస్త్రంగా శివమహాదేవుణ్ణి పూజిస్తారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేస్తారు. బిలవార్చనలు చేస్తారు. నైవేద్యాలు సమర్పించి హారతలిచ్చి స్తోత్ర పఠనాలతో శివరాత్రి జాగారం చేస్తారు. ఆ రాత్రంతా శివపార్వతుల కళ్యాణాలతో పురాణ హరికథా శ్రవణాలతో జాగరణ చేస్తారు. మన్నాడు ఉదయాన విధి విధానంగా పూజలు దానధర్మాలు లింగార్చనలు అన్నీ విధి విధానంగా చేస్తూ ఉంటారు. ఈ రకంగా శివరాత్రి వ్రతం చేసి మానవ జన్మను సార్థకం చేసుకుంటారు భక్తులు. మాఘబహుళ చతుర్దశి నాడు నిరాకార నిర్వికల్ప నిరంజన నిర్గుణ పరబ్రహ్మ పరమేశ్వరుడు భక్తులను ఉద్ధరించటానికి భూలోకంలో లింగాకృతిలో అవతరించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఆ శివలింగం జ్యోతిస్వరూపం. దాని కాంతిలో ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. ఆ లింగోద్భవ కాలమే మహాశివరాత్రి పర్వదినం. మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ. ఆ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు సముద్ర మథన సమయంలో వచ్చినటువంటి హాలాహాలాన్ని తన కంఠంలో నిలుపుకుని గరళకంఠుడయ్యాడు. పరోపకారం కోసం పరమేశ్వరుడు గరళకంఠుడవటం అందరూ నేర్చుకోవలసినటువంటి నీతి ధర్మం. అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఈ సంఘటన జరగటం వల్ల ఆ సమయంలోనే శివమహాదేవుడు తన యొక్క నిజస్వరూపంలో ఉంటాడు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అర్ధనారీశ్వర తత్వంగా మానవాళికి మహోపదేశం చేశాడు పరమేశ్వరుడు. ఆదర్శ దంపతులుగా దేహంలో సహభాగంగా భార్యాభర్తలు సంతోషంగా జీవించాలనేది అర్ధనారీశ్వర తత్వం. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు శత సహస్ర వందనాలు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆనాడు హిమాలయాల్లోని ఓషధీప్రస్థ పట్టణంలో హిమవంతుని గృహంలో అంగరంగ వైభవంగా జరిగిన శివకళ్యాణ దృశ్యాన్ని మన మనోనేత్రాలతో దర్శిద్దాం. కళ్యాణ మంటపం వైభవంగా అలంకరించబడింది. దేవతాగణమంతా ఆసీనులయ్యారు. ఈనాడు మా దేవాలయాల్లో ఆచరించే విధంగా దర్శిస్తాం. మంగళప్రదమైన మహాదేవ కళ్యాణ మహోత్సవం ప్రారంభం చేశారు. పురోహితులైన బ్రహ్మదేవుడు బృహస్పతి గణపతి పూజతో ప్రారంభం చేశారు. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం శుభప్రదంగా జరగటానికి సర్వదేవతా ప్రార్థన జరిగింది. పవిత్రమైన మహాగణపతి పూజ దివికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి, అంతరిక్షానికి సంబంధించిన ఉపద్రవాలు లేకుండా ఉండటానికి ఋగ్వేద మంత్రాలతో షోడశోపచార పూజలతో కమనీయ కళ్యాణ మహోత్సవం ప్రారంభించారు. పెండ్లి కుమారుడైనటువంటి శంకరుడు టీవీగా కళ్యాణ వేదికపై ఉన్నాడు. మహాగణాధిపతి పూజ తరువాత పెండ్లి కుమార్తె తరఫున ఉన్న పురోహితుడు దేవగురువైనటువంటి బృహస్పతి కళ్యాణోత్సవ సంకల్పం ప్రారంభం చేశారు. ఆపోహిష్టామయోభవ తాన ఊర్జే తథాతన. సంకల్ప సమయంలో ఆచమనం చేసి పవిత్ర జలాలను తలపై చల్లుకున్నారు. తదంగ కలశారాధనం కరిష్యే
భక్తి శ్రద్ధలతో కలశ పూజ ప్రోక్షణ పూర్తయింది. వేదవేత్తలైనటువంటి బ్రహ్మ బృహస్పతులు ఇతర పురోహిత వర్గం శ్రీ మహావిష్ణో రాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే. ఈ రకంగా స్వామివారి కళ్యాణానికి సంకల్పం జరిగింది. శివకళ్యాణోత్సవ శుభకర్మ ప్రారంభాన పవిత్రత కోసం, అభివృద్ధి కోసం, శాంతి కోసం, కాబోయే దంపతుల ఉత్తరోత్తరాభివృద్ధికి ఈరోజు శుభదినం పెండ్లి పెద్దల చేత అనిపించటమే పుణ్యాహ వచనం. తదాదో శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనయస్సః స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే. పెళ్లి కుమారుడైనటువంటి పరమేశ్వరుడు పురోహితులు చెప్పే మంత్రాలను చక్కగా చెబుతున్నాడు. తూర్పు దక్షిణం ఉత్తర దిక్కులలో మూడు పవిత్ర కలశాలు ఉంచారు. తూర్పు దిశలోని కలశంలో వరుణదేవుణ్ణి ఆహ్వానించారు. దక్షిణ దిక్కులోని కలశంలో ఇంద్రదేవుణ్ణి ఆహ్వానించారు. ఉత్తర దిక్కులోని కలశంలో బ్రహ్మదేవుణ్ణి ఆహ్వానించారు. ఓ దేవతలారా, మీరు మాకు అండగా ఉండండి, మమ్మల్ని కరుణించండి, మాకు శుభాన్ని కలిగించండి అని ప్రార్థిస్తూ మంత్రోచ్చారణ జరిగింది. స్వస్తి పుణ్యాహ సమృద్ధిరస్తు శాంతి సంపూర్ణమస్తు గోత్రావృద్ధిరస్తు శుభగుం శుభమస్తు పునరపి గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వసంపదస్తు. మంత్రపూర్వకంగా పుణ్యాహవచనం చేసి పెళ్లి కుమారుడైనటువంటి పరమశంకరుడు పవిత్ర కలశజలాన్ని తలపై తల్లుకుని దిగ్మార్జన చేశాడు. పవిత్ర దర్భలతో అన్ని వైపులకు పైకి మార్జన చేయటం జరిగింది. పుణ్యాహవచన సందర్భంగా వరుడైనటువంటి శంకరుడు స్వస్తి పుణ్యాహవచన మంత్ర జపదక్షిణాం మనసోత్సాహ పరిమితి హిరణ్యం సంప్రదేన మమ అంటూ పురోహితుల వారికి పుష్పాక్షతలు దక్షిణలు సమర్పించాడు. ఆ సమయంలో దేవతాగణమంతా కూడా ఆనందోత్సాహాలతో చూస్తున్నారు శివకళ్యాణ వైభవాన్ని. ఆదిత్యాది నవగ్రహాలను ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేశారు. సర్వేషు మంగళేష్వాద్య అంకురార్పణ విష్యతే. వేద ప్రమాణంగా అంకురారోపణ చేశారు. అందరికీ జీవనాధారమైనటువంటి భూమాతను ప్రార్థించారు. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం. ఐదు బంగారు మూకుళ్లలో పుట్టమట్టిని ఉంచి మంత్రపూర్వకంగా పెళ్లి కుమారుడైనటువంటి శంకరుడి చేత పురోహితులు అంకురారోపణ జరిపించారు. ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమాన్ని స్వీకరించేటప్పుడు జరిపేది గోదానం. పెళ్లి కుమారుడైనటువంటి శంకరుడి చేత గోదాధివర్తం చేయించారు. ఆయుర్వర్చో బలాభివృద్ధి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గోదానం కరిష్యే. శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి నాందీముఖం రక్షాబంధనం జరిపించారు పురోహితులు. శంకరస్వామి కళ్యాణోత్సవంలో వైభవంగా స్నాతకం జరిపించారు పురోహిత స్వాములు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించే ముందు గురువుగారి దగ్గర నుంచి అనుమతి పొందటమే స్నాతకం. లాంఛనంగా శంకరుడు పవిత్ర కొండలాలు ధరించి కాశీయాత్రకు బయలుదేరాడు. కన్యాదాత అయినటువంటి ఆ హిమవంతుడు సాలంకారాం మమ సుతాం కన్యాం దాస్యామితే ద్విజ పాణిం గృహీత్వ సాగ్నిహిత్వం గచ్చ స్వాగచ్చ మద్గృహం. ఓ బ్రహ్మచారి, శోభాయమానంగా అలంకరించబడినటువంటి నా కుమార్తె బహుయోగ్యురాలు, మా అమ్మాయిని నీకిచ్చి వివాహం జరిపిస్తాను, నీవు మా ఇంటికి రావాల్సింది అని ఆహ్వానించాడు. పార్వతీదేవి తమ్ముడైనటువంటి మైనాకుడు కూడా ఈ రకంగా ఆహ్వానించాడు. శంకరస్వామి వివాహ దీక్ష స్వీకరించాడు. కన్యాదాత అయినటువంటి హిమవంతుడు శివమహాదేవుడు వెండి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాడు. శంకరుడు సుశ్రుతదత్తాంధరే అంటూ శ్రీ మహాగాయత్రి స్వరూపంగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ మంత్రాలు చెబుతూ ఆ వెండి ఉత్తర జంజాలు ధరించాడు శంకరుడు. పురోహితులు కళ్యాణాన్ని సశాస్త్రీయంగా వేదోక్తంగా జరిపిస్తున్నారు. కన్యాదాన సమయం వచ్చింది. పార్వతీదేవి చేత కన్యాదాత హిమవంతుని ఇంట్లో గౌరీ పూజ జరిపిస్తున్నారు. దీర్ఘ సుమంగళిగా వరం ఇచ్చే తల్లి గౌరీదేవి కాబోయే భర్తకు దీర్ఘాయుష్ ఇవ్వమని గౌరీదేవిని పెళ్లి కుమార్తె ప్రార్థిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందాల భరిణ ముద్దుల గుమ్మ ఆనందాల అపర్ణ పద్మనేత్ర పార్వతీదేవిని
కమనీయ కళ్యాణ మండపంలోకి తీసుకువచ్చారు. అక్కడ ఉన్నటువంటి దేవతాగణమంతా కూడా ఉత్సాహంతో పెళ్లి కుమార్తెను చూస్తూ ఉన్నారు. సోదరుడైనటువంటి మైనాకుడు పార్వతీదేవిని ధాన్యలక్ష్మిగా పెద్ద బుట్టలో తీసుకురావటం నయనానందకరమైనటువంటి దృశ్యం. సాక్షాత్తు పరమేశ్వరుడే తనకు అల్లుడిగా రావటంతో హిమవంతుడు ఆనందోత్సాహాలతో వరపూజ చేశాడు. మేళతాళాల మధ్య, పురోహితుల వేద ప్రవచనాల మధ్య వరపూజ జరిగింది. పెళ్లి కుమారుడైన పరమేశ్వరుని పాదాలు కడిగాడు హిమవంతుడు. అల్లుడు సాక్షాత్తు నారాయణ రూపంగా భావన చేయబడతాడు. నమస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరువాహవే లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ. కళ్యాణ మంటపంలో ఒకవైపు పార్వతీదేవి, ఎదురుగా పరమేశ్వరుని కూర్చోబెట్టారు. సుందర నయనానందకరమైనటువంటి దృశ్యం. వారి మధ్య తెరసెల్లా ఉంచారు పురోహితునటువంటి బ్రహ్మ బృహస్పతులు. వరుడు పరమాత్మ, వధువు జీవాత్మ. వీరి మధ్య తెరసెల్లా అనేది మాయ. మాయ తొలగించి జీవాత్మ పరమాత్మలను ఏకం చేయటం వంటి పవిత్ర వైభవం ఈ కళ్యాణ మహోత్సవం. హిమవంతుడు సపరివార సమేతంగా సకల మంగళ వాయిద్యాలతో సమస్త సుగంధ పూజా ఫల పుష్ప మాలానులేపనలతో వరపూజ చేశాడు. కన్యాదాత హిమవంతుడు పెండి కుమారుడైనటువంటి శంకరుడికి మధుపర్కాలు సమర్పించారు. అల్లుడికి సమర్పించే నూతన వస్త్రాలు కంచు పాత్రలో తేనె పెరుగు కలిపి యన్మధునో మధవ్యం పరమన్నాద్యం వీర్యం మంత్రోచ్చారణలతో మీ భావి జీవితాలు తీయగా హాయిగా ఉండాలని కోరుతూ మధుపర్కాలు ఇచ్చారు. పురోహిత శ్రేష్ఠుడైనటువంటి బృహస్పతి బ్రహ్మదేవులు కన్యాదాన మహాసంకల్పాన్ని ప్రారంభించారు. సుస్వరంతో గంభీర కంఠంతో అస్య శ్రీ మదాదిదేవస్య సచ్చితానంద విగ్రహస్య అనంతకోటి సూర్యప్రభా సమేతస్య శ్రీ సర్వేశ్వరస్య శ్రీ గౌరీ కుచకలస్య కుంకుమాంకిత వక్షస్థలస్య శ్రీ వృషభేంద్ర వాహనస్య త్రిశూల డమరుకవాహ తైర్విరాజితస్య శ్రీ శంభోర్ నిజమాయా కల్పితానంతకోటి బ్రహ్మాండనామేకతమే వ్యక్తావ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణై సప్తభిరావృతేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్మధ్యే. భారతదేశ వైభవాన్ని తెలిపే మహాసంకల్పం కళ్యాణ మంటపం దాకా చెప్పారు. కాలస్వరూపాన్ని తెలుపుతూ వివాహ సమయం దాకా శుభనక్షత్ర శుభయోగ శుభకరణ శుభతిథౌ కాలాన్ని స్మరించారు. కన్యాదాత అయినటువంటి హిమవంతుడు ఆనందంగా సాక్షాత్తు పరమేశ్వరుడికి తాను కన్యాదానం చేసి అదృష్టం కలిగినందుకు సంతోషించాడు. ఇదానీ అనాద్య విద్యావాసనయ సంసార చక్రేస్మిన్ మహతి నానా యోనిజనేషుత్వా కేనాపి భాగ్య విశేషేణ అంటూ కన్యాదాన మహాఫలాన్ని చెప్పి కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి సంభవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ సర్వాలంకార శోభిత సాధ్వి సుశీలైనటువంటి మా అమ్మాయిని దానం చేస్తున్నానని చెప్పాడు హిమవంతుడు. ఆ పక్కనే ఉన్నటువంటి పార్వతీదేవి తల్లి తమ కుమార్తె వివాహ తంతంతా కూడా చూస్తూ ఆనందోత్సాహాలతో ఉన్నది. వాజపేయ పౌండరీకం వంటి యాగాలు చేస్తే వచ్చే ఫలం కన్యాదానం వల్ల వస్తుంది. ఈ కన్య వల్ల 10 తరాలు ఇటు 10 తరాలు అటు బ్రహ్మలోకంలో నిత్య నివాసంగా ఉంటారని భావన. అందుకే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు ధన్యులు. కన్యాదానం చేసే అదృష్టం వాళ్లది. అదే సమయంలో పురోహిత స్వాములు వధూవరుల గోత్ర పర్వలను పఠించారు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు సద్యోజాతవామదేవా ఘోర తత్పురుషేశాన పంచార్షేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణోనప్త్రే సదాశివ శర్మణ పౌత్రాయ ఈశ్వర శర్మణ పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ సచ్చిదానందస్వరూపాయ సకల సురాసుర ముకుట మణిగణరంజిత చరణారవిందయుగళాయ శ్రీరామలింగేశ్వర నామధేయాయ వరాయ. శంకరుడి యొక్క పరబ్రహ్మతత్వాన్ని వివరించారు. పార్వతీదేవి యొక్క వంశక్రమాన్ని కూడా పఠిస్తున్నారు పురోహితులు. చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్య శుభం భవతు కాశ్యప ఆవత్సార నైధ్రవ త్రయార్షేయ ప్రవరాన్విత పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవీం గంధమాదన శర్మణోన్నత్రీం త్రికూట శర్మణ పౌత్రీం హిమవంత శర్మణ పుత్రీం చతుర్దశ భువనాదీశ్వరీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్వస్వరూపిణీం సర్వలక్షణ సంపన్నాం శ్రీ పార్వతీ నామ్నీం కన్యాం. పార్వతీదేవి యొక్క పరతత్వాన్ని వంశక్రమాన్ని వివరించారు. వైభవంగా కన్యాదానం చేశారు.
ఆ సమయంలో హిమవంతుడు పార్వతీదేవిని కన్యాదానంగా పరమేశ్వరుడికి సమర్పించాడు. పవిత్ర సుముహూర్త సమయం, పార్వతీ పరమేశ్వరుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించే సుముహూర్తం. అయం సుముహూర్త సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అనుకూల్య సిద్ధిరస్తు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు యొక్క వివాహ మహోత్సవానికి నవగ్రహాలు అష్ట దిక్పాలకులు అంతా అక్కడే ఉన్నారు. మొదటిసారిగా వధూవరులు ఒకరి భ్రూమధ్యాన్ని ఒకరు చూడటమే సుముహూర్తం. జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని పరమేశ్వరుడు పార్వతమ్మ తలపై ఉంచాడు. పార్వతీదేవి పరమేశ్వరుని తలపై ఉంచింది. మధుర భావనతో ఒకరినొకరు చూసుకున్నారు. తెరసెల్లా తొలగింది. పరస్పర వీక్షణంతో మంగళవాద్యాలు వేదకోశలు వినిపించాయి. వివాహ బంధం ఏర్పడింది. బంధుజనమంతా ఆనందంతో ఉన్నారు. పార్వతీ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన పెద్దలు, పురోహితులు, యక్ష కిన్నర కింపురుష దేవతాగణం, సప్త మహర్షులు అందరూ నిండు మనస్తో పవిత్ర భావనతో సుఖీభవ సౌభాగ్య సిద్ధిరస్తు అంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు పార్వతీ పరమేశ్వరులను. అదే సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో మంగళసూత్రాన్ని కట్టారు. వివాహ బంధానికి పవిత్ర చిహ్నంగా ధరించే మంగళసూత్రం, పురుషుడి జీవితానికి ఆధారభూతమైనటువంటి మంగళసూత్రం. మేళతాళాల మధ్య, బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాంశతం అంటూ ఆ పరమేశ్వరుడు పార్వతమ్మ మెడలో తాళికట్టాడు. ముత్తైదవులు పెద్దలు అంతా కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అదే మూడుముళ్ల బంధం, ముచ్చటైనటువంటి బంధం, మురిపాల బంధం. ఆ మూడుముళ్లు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రతీక, సృష్టి స్థితి లయలకు సంకేతం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు, అందుకే మూడుముళ్ల మాంగళ్యం. సుందర మనోహర దృశ్యం, అందరూ ఎదురుచూసే ఆనంద సమయం. వధూవరులు అపరిమితమైనటువంటి ఆనందంతో ఒకరిపై ఒకరు దోసిళ్లతో అక్షతలను పోసుకునే సొగసైన సొంపైన సోయగాల సంబరం. పసుపు బియ్యంతో ముత్యాలు పగడాలు కలిపి ఎండు కొబ్బరి చిప్పలతో పోసిన తలంబ్రాలను నేతితో ప్రోక్షణ చేసి వధూవరులు ఒకరిపై ఒకరు పోసుకునే పవిత్ర దృశ్యం. పార్వత్యా విమలాంజలౌ ప్రణిహిత యా ఇంద్ర నీలాయిత న్యస్తా శంకర హస్తయోశ్చ విలసద్యాః.

ಜಗತಾಂ ಗೌರೀಶ ವೈವಾಹಿಕಾ. ಶಿವಕಲ್ಯಾಣಂ ಕಮನೀಯ ದೃಶ್ಯಂ. పార్వతీ పరమేశ్వరుడు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు. మంగళ వాయిద్యాలు మార్మోగాయి. ముత్యాలతో నిండినటువంటి అక్షింతలు పార్వతీదేవి చేతితో ఆ శరీరకాంతితో మిళితమై ఇంద్రనీలమణుల్లా ఉన్నాయి. పరమేశ్వరుని దోసిట్లో పుష్యరాగాల్లా ప్రకాశించాయి. శివపార్వతుల శరీరాలపై జారుతున్నటువంటి ఆ అక్షింతలు, ఆ తలంబ్రాలు నవరత్న కాంతులతో శోభిస్తున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వర వైవాహిక మహోత్సవ పవిత్ర తలంబ్రాలు సకల జగత్తుకు శుభం కలిగిస్తాయి. తలంబ్రాల సమయంలో పురోహితులు, బ్రహ్మ బృహస్పతులు కన్యా తారయతు దక్షిణా పాంతు బహుదేయం చాస్తు పుణ్యం వర్ధతాం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాసు అంటూ పవిత్ర మంత్రాలు పఠించారు. పార్వతీదేవి తరఫు బంధువులు, పరమేశ్వరుని బంధువులు ఆ కళ్యాణ వేదికలో అంతా ఆనంద పరవశంతో తలంబ్రాలను తిలకించారు. కన్యాదాత హిమవంతుడు మహదానందం పొందాడు. తలంబరాల తర్వాత పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మముళ్లు కట్టించారు. పార్వతీదేవి చీర కొంగుతో పసుపు కొమ్ము ఖర్జూరకాయ తాంబూలా నుంచి పరమేశ్వరుని ఉత్తరీయానికి ముడివేయించారు. అదే బ్రహ్మముడి. అన్యోన్యంగా ఆనందంగా మీ దాంపత్య జీవితం గడవాలని, ఈ బంధం శాశ్వతంగా ఉండాలని వేయించేదే బ్రహ్మముళ్లు. బ్రహ్మగంధి నిబద్ధవాన్ శివ శివా వస్త్రైకత. శివమహాదేవుని ఉత్తరయ్యానికి పార్వతీదేవి చీరకొంగు ముడివేసి ఆశీర్వచనంగా అక్షతలు వేశారు. ఎన్నో జన్మల నుంచి పడి ఉండేదే బ్రహ్మముడి. ఈ ముడితో కలిసి ప్రయాణం దాంపత్య సామ్రాజ్యానికి పవిత్ర బంధం. ఈ బ్రహ్మముళ్లతో వధువు పార్వతీదేవి పరమేశ్వరునికి ఇల్లాలైంది. భారీగా గౌరవస్థానాన్ని పొందింది. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రాశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పవిత్ర మంత్రాలను ఆలపించారు పురోహితులు. స్వామివారి కళ్యాణంలో మరో మనోహర దృశ్యం. పార్వతీ పరమేశ్వరులు చేతులు పట్టుకుని ఏడడుగులు నడుస్తున్నారు. ఆ పార్వతీదేవి సిగ్గుతో తలవంచుకుని పరమేశ్వరుడి యొక్క చేతిని పట్టుకుని ఆయన వెనకాల నడుస్తూ ఉన్నది. ఆ ఏడుగుల బంధం పవిత్ర వివాహం, పరమ పవిత్ర కళ్యాణం. ఈశ్వరుడే చేయి పట్టుకోగానే పార్వతమ్మ సిగ్గుతో తలదించుకుంది. మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. సుకుమారంగా, లావణ్యంగా, సునీతంగా సప్తపది. మనమిద్దరం కష్టసుఖాల్లో ఇలాగే కలిసి ప్రయాణం చేద్దాం. ఎప్పుడూ విడిపోకుండా ఉందాం. కలిసిమెలిసి బతుకుదాం. కలిసిమెలిసి ఆలోచిద్దాం. కలిసిమెలిసి సంసారాన్ని హాయిగా ఆనందంగా సాగిద్దాం. చిరమైత్రీం దేహిమే వరం యాచితం జన్మ జన్మేషు. జన్మజన్మలకు ఈ బంధం ఇలాగే ఉండాలనే ఆకాంక్ష. అదే సప్తపది. పార్వతీ పరమేశ్వరులు ఏడడుగులు నడుస్తుంటే పురోహితులు ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే విష్ణుస్త్వాన్వేతు త్రీని వ్రతాయ విష్ణుస్త్వాన్వేతు చత్వారి మహోభయాయ చ విష్ణుస్త్వాన్వేతు పంచపశుభ్యో విష్ణుస్త్వాన్వేతు షడ్ ఋతుభ్యో విష్ణుస్త్వాన్వేతు సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. పవిత్ర మంత్రోచ్చారణం చేశారు. ఏడడుగులు వేస్తున్న దంపతులను అందరూ ఆశీర్వదించారు. అరుంధతి వశిష్ఠులు పవిత్ర ఆదర్శ దంపత్యానికి ప్రతీకలు. దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నారు. వారిద్దరూ తలలు ఎత్తి ఆకాశంలో నక్షత్ర దర్శనం చేశారు. ముందు ధ్రువ నక్షత్రాన్ని, ఆ తర్వాత అరుంధతి నక్షత్రాన్ని చూపించారు. ధ్రువ నక్షత్రంలో ఆ దంపతులు నిశ్చలమైనటువంటి మనస్సుతో స్థిరంగా ఉండాలి. వధువు అరుంధతిలా పవిత్రత కలిగి పతివ్రత కావాలనే కాంక్ష దీని యొక్క పరమార్థం. అరుంధతీం దృశే. కుంగిముడితో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూశారు. శివకళ్యాణ మహోత్సవంలో ప్రధాన హోమం జరిగింది. అశ్మారోపణం చేయించి దంపతులతో అగ్ని ప్రదక్షిణాలు చేయించారు. లాజహోమం జరిగింది. పార్వతీ పరమేశ్వరుల పాణిగ్రహణం. కళ్యాణ మహోత్సవంలో కమనీయ దృశ్యం. పరమేశ్వరుడు పార్వతీదేవి యొక్క సుకుమారమైనటువంటి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దేవదుందుబులు మ్రోగాయి. మంగళ వాయిద్యాలు మున్నిముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. శివమహాదేవుడి మామగారైనటువంటి హిమవంతుడు భార్యాసమేతుడై తన గారాల బిడ్డ పార్వతిని చూస్తూ చూపిస్తూ ఇయం శివా మమ సుత త్వదీయ సహధర్మిణి ప్రతీచ్య చైనాం లోకేశ పాణిం కృష్ణేష్వభద్రదం. అయా శంకర, ఈ పార్వతీదేవి నా కుమార్తె. సర్వలోకేశుడైనటువంటి నీకు సహధర్మచారి అవుతున్నది. ఈమెను స్వీకరించు. ఈ పాణిగ్రహణం సర్వ మంగళప్రదం. హిమవంతుడి మాటలు వింటూ పార్వతీదేవి ని తన దక్షిణ హస్తంతో స్వీకరించాడు పరమేశ్వరుడు.
పవిత్ర సమయంలో శివపార్వతుల యొక్క పాణిగ్రహణం జరిగింది. ఇతర సర్వ లాంఛనాలతో శివపార్వతుల కళ్యాణం, కమనీయ కళ్యాణం, కళ్యాణ వైభవం, లోక కళ్యాణ కారణమైనటువంటి శివ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదం భక్తిదమార్తినాశనకరం సంతాన సంపత్ప్రదం ఆరోగ్యం పశుధాన్యభూరిధనదం దాంపత్య ప్రేమైక్యదం శ్రోత్రానందకరం హి ముక్తిశకటం పౌరాణికం చిన్మయం పార్వత్యాః పరమేశ వైభవమిదం శృణ్వంతు మౌనీశ్వరాః. శివ కళ్యాణాన్ని చూసేవారికి, వినేవారికి మంగళప్రదం, సర్వశుభాలు జరుగుతాయని పెద్దల మాట. మన మనోనేత్రాలతో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ వైభవాన్ని దర్శించాం. మంగళం పార్వతీదేవి, మంగళం పరమేశ్వర, మంగళం మమ కథనం, మంగళం మమ సర్వదా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు. పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు. జీవంతు శరదాంశతం. లోకాః

ఘనమేభ్యోనమానభాదిలోకేభ్యోనమానభా విశ్వలోకేభ్యోనమానభా మహ్యాక్షలక్షభోనమానసిద్ధ

ఛందాయ జనమోగ్రాయ జీమాయ జనమో అగ్రే వధాయ దూరే వధాయ జనమో అగ్రే హరీయ జనమో భక్ష్యాయ జనమత్ సంభరే నమ జనమశంకరాయ నమయ కరాయ జనమ శివాయ జనమతరాయ జనమ శ్రీయ జనమ పాళ్యాయ జనమ

హర్షాజనో అభిజనేవర్మరక్షన్మరక్షన్ ప్రణాయత్రయత్మన్యమేషాయుధాయుధాయుధాయి శ్రీగైరమస్తే అస్సు భగవ సహస్రం భేదన్యమస్తమివంతు సహస్రా.

కుక్కుటో సిమధూ జిహ్వ ఇషమూర్జమావాద వయజ్ఞ సంఘాతే సంఘాతే జేష్మ వర్షవృద్ధమసి ప్రతిత్వ.

ఆత్మానం సచిదన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యశ్చిరతవస్త్రాభ్యా పారిషభ్యాత్పర్షతం విఘ్నం విఘ్నంతి సర్వం.